ఆనంద సాహిబ్ జీ కీ అరదాస్ ఖుల్ చోకా ఖురాక కర్మీ సచ్చే పాత కహ దియో ఆప్ జీ వే హజూర ప్రహ ప్రసాద్ జీ దేగ హాజర హై ਕਰ ਪ੍ਰਵਾਨ ਹੋਵੇ ਪ੍ਰਵਾਨ ਹੋਇਆ ਪ੍ਰਸਾਦ ਸੰਗਤ ਵਿੱਚ ਵਰਤਾਉਣ ਦੀ ਆਗਿਆ ਬਖਸ਼ੋ।